0: పట్టణ తురంబాయి ఇందులేరా,
1: ఇంగోనే
0: హరి హరి వాట బాయి తే తప్తోరో ఇందులేరా,
1: ఇంగోలేరా
0: ఇది బుధన పాట ఇందులేరా,
1: ఇంగోనే
0: సోయ్ పాట బాయి ఇందులేరా,
1: ఇంగో
0: అలెప్తర సవేట దాదా ఇందులేరా,
1: ఇంగో
0: అచోన్ కేంజట్ సెబాయి ఇందులేరా,
1: ఇంగో
0: హరి హరి వాయికిర్ బాయి తే పొక్తోరో సో ఇందులేరా,
1: ఇంగో
0: నమాడ్ సి బారింద కుమ్ దాదా ఇందులేరా,
1: ఇంగో నిరా
0: చండి మటే బదమింటూ ఇందులేరా,
1: ఇంగో
0: అవే బా పాట వసూరు వాందులేరా,
1: ఇంగో
0: బుద్ధ హరి వాయికుమ్ దాదా
1: ఇంగో
0: ఇందులేరా,
1: ఇంగో
0: కోల హరి వాయికిర్ బాయి ఇందులేరా,
1: ఇంగో
0: అద్దె హరి పైకిర్ బాయి తే పొక్తోరో సో ఇందులేరా,
1: ఇంగో
0: అచోడ లయతో వాందులేరా,
1: ఇంగో నిరా
0: వాయో బారా కేవాలే గొత్తో
1: ఇంగో
0: అచోడ పేరమ్మాకు ముందు పాట వ్యాటిందులేరా,
1: ఇంగో
0: హరి హరి వాంతు.

రఘు రావణ సాగు నగేలు ఇవసనే బోలు నా బోలత ఏవే ఏ వసనే బోలు నా బోలత ఏవే జే ఆందా రాజకి సాగ పొరగు ఆదిన రాణికి సాగ ఈ పారచ లోగోతో సూనత ఏవే ఏ రాజచ లోగోతో సూనత ఏవే జే సటి ఘరే జాతో పొరగు సటి ఘరే జాతో ఇవసనే బోలాతో బోలీ ఏవే ఏ వసనే బోలాతో బోలీ ఏవే జే సోర విచార హో పొరగు సోర విచార హో ఈ సాంజో బోలే తో హోలీ ఏవే ఏ సాంజో బోలే తో హోలీ ఏవే జే రాతో బోలే హోయసే పొరగు సాంజో బోలే హోయసే ఈ చపని చావుర ధరత ఏవే ఈ చపని చావుర ధరత ఏవే జే రాజా ఘరే ఏవో పొరగు రాజా ఘరే ఏవో ఈ చాటి ముండి మా ఏసత ఏవే ఈ చాటి ముండి మా ఏసత ఏవే జే గౌ చోలో గోయేవో పొరగు పారా చోలో గోయేవో ఈ సోటి ఘరే తో జో బోలత ఈ సోటి ఘరే తో జో బోలో తో పారా చోలో గోతో వాత పొరగు గౌ చోలో గోతో వాత ఈ రాజా ఘరే తో ఇలా ఏవే ఈ రాజా ఘరే తో ఇలా ఏవే జే పారా చలో గోతో వాత పొరగు గామ చలో గోతో వాత ఈ ఆలే రాణి తో సోజో బనవు ఈ ఆలే రాణి తో సోజో బనవు జే బానా చీనాలీకు పొరగు బానా చీనాలీకు ఈ పారా చలో గోతో బోలత ఏవే ఈ పారచ లోగోతో బోలత ఏవే జే బాణాలీ కున జావో పొరగు బాణాలీ కున జావో ఈ హరి హరి జే రామ రామ ఏ హరి హరి జే రామ రామ మై రామ బోలు న జాయ పొరగు హరి బోలు న జాయ ఈ బాణాలీ కున గేలా ఏవే ఈ బాణాలీ కున గేలా ఏవే జే పారా చలో గోతో వాత పొరగు గావ చలో గోతో వాత ఈ కోల సమాధాన గేలా ఏవే ఈ కోల సమాధాన గేలా ఏవే జే పారా చలో గోతో వాత పొరగు గావ చలో గోతో వాత ఇయాలే రాణి తుమి ఆదిన రాణి ఇయాలే రాణి తుమి ఆదిన రాణి జే కపడాల తాపిందా రాణి కపడాల తాపిందా ఈ యోగిన పాటో తో పిందే ఏవే ఏ సూరిజ పాటో తో పిందే ఏవే జే ఆదిన రాణి తో వాయ్ పొరగు ఆదిన రాణి తో వాయ్ ఈ కపడా పిందా నా గేలా ఏవే ఈ కపడా పిందా నా గేలా ఏవే జే బావి పీలా కే ఆయ్ పొరగు బావి పీలా కే ఆయ్ ఈ హరి హరి జే రామ రామ ఏ హరి హరి జే రామ రామ మై రామ బోలు న జాయ పొరగు హరి బోలు న జాయ ఈ సోటి బోసాన గేలా ఏవే ఈ సోటి బోసాన గేలా ఏవే జే సోటి టీకున జావో పొరగు సోటి టీకున జావో ఈ దోకో దోకో తుయి బాబి పీలా ఈ దోకో దోకో తుయి బాబి పీలా జే బోడే బాడు న జా పొరగు బోడే బాడు న జా ఈ చాబురీ కాన గేలా ఏవే ఈ చాబురీ కాన గేలా ఏవే జే సోటి టీకున జావో పొరగు సోటి టీకున జావో ఈ దోకో దోకో తుయి బాలి గారా ఈ దోకో దోకో తుయి బాలి గారా జే మోచో ఇదలో వాడో పొరగు మోచో ఇదలో వాడో ఈ వసనే బోలు నా బోలత ఏవే ఈ వసనే బోలు నా బోలత ఏవే జే పారా చలో గోతో వాత పొరగు గావ చలో గోతో వాత ఈ సోటిరి కాన సోరే ఏవే